మూలు కర్మములు పురమాణములుఖ్యా నా జాయ ఆఖ ఆఖ రహీ లివలాయ ఆఖ వేద పాఠ పురాణ ఆఖ పడే క్రహవ్యాన్ ఆఖ బర్మే ఆఖ ఇంద ఆఖ గోపీ తయ గోవింద ఆఖ ఈశ్వర ఆఖ సిద్ధ ఆఖ కీతే కీతే బుద్ధ ఆఖ దానవ ఆఖ దేవ ఆఖ సుర నర మున జన సేవ కీతే ఆఖ ఆఖణ పాయి కీతే కహ కహ ఉఠ ఉఠ జాహి ఇతే కీతే హూర కరే తాక న సకహ కే జీవడ పావ తేవడ హోయే